కే జీవుడు పావేతేవిడో ఏ నాన్న దాణ సచా సోయే దిక్కువ బోలు విగాడు తనకి అసిరి కావా రంగావారు సో డర్ కే హా సో కర్ కే హా జిత సర్వ సుమాలే వాజే నాదనిక శంకా కే తే వణ హరే కే తే రాగ పరి సో కహన కే

ఏ మన చంచలా చతురాయికినే నా పాయా చతురాయి నా పాయా కినే తూ సుణ మన మేరియా ఏ మాయా మోహణి జనే భరమ భులాయా माया तो मोनी तिने की जिंड खोली पाईया कुर्बान किया तसे विटो जिनमो मीठा लाया कहे नानक मन चंचल चतराई किने ना पाया।

ఆన్సర్ సద్గురు మిలియే దృష్టి ఏ సర్వను మేరే సాచేసును నేను ఉంటాయే సాచేసును నేను ఉంటాయే శ్రీ లాయ సును సత్బాణి జిసును మంతన హరియా హువా రసనా రసవాణి సాచే లాఖ ఉడాణి.